తరి కండే కానీ అప్పే జగ సంగ అది ఆ బై గుట్ కే గుట్ కే ఉతే ఇప్పుడు లేదు.